కాటాలజైన కంకర్ కహానీ హై ఝూట్ కా ఫసానా హై కైసా యే జమానా హై బిచ్చు కా బహానా।